0: ఉదయం అవే వినాడి తీసుపహాయ్ వెళ్ళావా జాతికలు ఉత్తరాయమండలే పెత్తడే అన్నో నీ ఇదవసేది దినం అది ఉత్తరాయ పెత్తల నీల ప్రతిఫల సటహంకర్ అన్నట్టు ఇదవస మహాజన సంపద హైదాస్ దిశ్యాసు అటవన దినం వార క్రాత్మ కూడా జాగ్రహ ఇంగ్రీస్ అక్షర బాట పత్ర యు ఇంగ్రీస్ అక్షర జాగ్రహ అంక అంక నవయ అంక దిఖ అంక అట అంక హయ అంక పహ సహా అవసాన నిరతంకాట ఇదవసది మహాజన సంపద హైదాస్ దిశ్యాసు అటవన దినం వార జాగ్రహ ఇంగ్రీస్ అక్షర సహా జాగ్రహ అంక బాట పత్తునే గవిసద హార్దహ స్పాన్సి తీసుకున్న దినం వారు జాగ్రహ ఇంగ్లీష్ అక్షర యు ఇంగ్లీష్ అక్షర వెద్ది జాగ్రహ అంక అంక విస్ అంక విసేక అంక హెటహతుల సహావసాన అంక హెత్తే అట మెగాపవర్ జాగ్రహ దిదహాయన దినం వారు జాగ్రహ ఇంగ్లీష్ అక్షర కె ఇంగ్లీష్ అక్షర వెద్ది జాగ్రహ సుపిరి అంక బారు పత్రుని అంక దాహత జాగ్రహ అంక అంక పహ అంక దహాయ అంక దొలహ సహావసాన అంక తిస్సతర ధన నిధానయ జాగ్రహిత దహస్తంసి దహాటవన దినం వారు ఇంగ్లీష్ అక్షర ఐ ఇంగ్లీష్ అక్షర వెద్ది అంక హతర బావడ పాత్తునే అంక హత అంక హతలి స్పహ అంక హతలి సాయ సహావసానేట అంక హెటేక హదహన ఎక్ దహస్ పాన్సి అను హత్వన దినం వారు సింహ లగ్న సంకేత అయ్య దవసిది జాగ్రహి లగ్న సంకేత బావడ పాత్తునే జాగ్రహి అంక అంక దిక్ అంక బిసితున అంక పనస్ దిక్ సహావసానేట అంక పనస్ అట అద సంపద అంక పహ అట అంక హయ పహ అట అంక అట హయ పహ అట వగే మో ఇంగ్లీష్ అక్షరే బాడ పత్తునే యు ఇంగ్లీష్ అక్షరే ముగదోయ
1: ముగదో పెరలండి
0: మౌనమే ఏ మాతిన్ సిదు వరదక్ నోన బవ కరుణావెన్ సలక
1: ఓకే
0: మాగే అత విసిన్ సిదు కన్నడ దరత హరే అబ యాము ఎన్ఎల్బి జాయ 550 వను దినం బారే జాగ్రహ ఇంగ్లీష్ అక్షరే బి ఇంగ్లీష్ అక్షరే జాగ్రహ అంక అంక దిక అంక బిందు అంక హతర సహ అవసానిట అంక హతరాయి ఇదవసది 550 వను దినం బారేది జాగ్రహ ఇంగ్లీష్ అక్షరే సహ జాగ్రహ అంక బాట పత్తునే ఎన్ఎల్బి శుభదవసక్ ధను లగ్న సంకేత తెక్ అంక 38 అంక 45 సహ అవసానిట అంక 57 హరస్య హతర వను దినం బారే ఇదవసది క్రియాత్మకుడే జాగ్రహ ప్రవర్ధన అంక అంక 9255
1: වාසනාවන්ත ජයග්‍රහකෙක් මං එහෙම කියන්නේ මේ මෙලදී ගන්න හැම ලොතරැයකින්ම දිනමක් තිබ්බත් නැතත් ඔයා රටේ සංවර්ධන කාර්ය වෙනුවෙන් ලොකු දායකත්වයක් ලබා දීලා තියෙනවා රජයේ ඒකාබද්ධ අරමුදලට කෘෂිකර්ම අමාත්‍යාංශයට සෞඛ්‍ය අමාත්‍යාංශයට රණවිරු සේවා අරමුදලට සමාජ සේවා අරමුදලට ක්‍රීඩා අරමුදලට ශ්‍රම වාසනා අරමුදලට වගේම ජාතික වකුගඩු අරමුදල ඇතුළු රාජ්‍ය සේවා පවත්වාගෙන යන්නත් ඔයා ලොකු දායකත්වයක් ලබා දීලා තියෙනවා ඉතින් ඒ හින්දා හිතන්න පාර රුපියල් 40 ඔබට ලොකු ජයග්‍රහණයක් ලැබෙනවා වගේම ඔයා රටේ දායකත්වයටත් ලොකු දායකත්වයක් ලබා දීලා තියෙනවා රටේ සංවර්ධනයට
0: හරි හේතුගම වල තව දෙයක් මතක් කරන්න තියෙනවා
1: මොකද
0: ඉවත් වෙන්න
1: යන්න
0: ඉවත් වෙන්න
1: යන්න
0: එපා ඉන්න ලොකු ප්‍රශ්නයක් එන්න යන්නේ ඒක හින්දා ඉන්න හරි මේ දැන් ඔය අනු මේ

అరే మీ సంసారగత పెమినివెన్ని ఎం మాకారేగా చూసినావా కాసావాసా ఇకని మన ఉభం పతాగనే నునిమిన గమనగా ఆశాపు దివేందు మిరింగు పసు పసు దివ్యాన్ని ఎక్కివేందు సమల్లాట ఒబమట మునగ హేదు ఒబ ఒమట లెబేదు ఒమట దినాగన లెబేదు ఒబమట ఆదరీకరదు మీ కిసుదే నోదే నమంగ బోహాగనావి ఇక సమల్లాట మిరింగు అక్కువెండే ఏది నమత్ మగే ఇకమ హీనేవుని దివి వెన వేయుమట ఒబ పసకి హింద జీవితే నమత్ వీణ రూపగతి దివి వెన వేయుమట ఒబ పసకి హింద జీవితే నమత్ వీణ ఒబే లంగే ఇందగిన వయన్నై మమ్మిచ్చర దుష్కర గమన గివాగనావి ఉబ సయా ఆవా.

ఐందుల తోల్పెట్టి అతడి మధురాగిన సినిమాకి జీవితే సత్తుట ఒక్కో బోధురాగత్త మరండ మీ పౌరు జీవితం గ్రీ అండపుడు అంది మరి మీ ప్రేమ సంబంధం గ్రీ అండపుడు అంది మరిగా కెలిమూడు చోదనాగను హద్దు వత్త నెత్తి మిని.

కెలలు, ఈ కదులు కెలలు ఏమైనా తహువీంద వేదనావ అగే జీవితే సమానుపాతిక వేదనావత్మోడు పక్తెనవా ఉరైస తెవరి వేలును కదులేన్ ఒబగే సునరుత్పతుమ గినియత ఓ ఎండు వేయి ఏ కదులు బిందుకు తీన ఓగే జీవితే మరుస్తును నాకేని ఇక ఏట తీర్మ ఏటే గిందరు దయను నమత్కరన్ను దేక్నే యం సంధిస్థానికట ఓన్ పెమిల్లా తీన్ని ఒబ హట పెంకలు యుగే నిమాకరు వెన్ని అన్నట్ దవస పెమినేత అయ్యాన్ని కమెత్తిన్నని ఏట తిన్ని దేత్ ఎక్కుట సమావిల్లియం పమనై సమావదిన్ మట సెనేసి తిన్ నమత్ ఏ సమావతుల ఏట గెలవేమి గుత్నే జీవితాంతే దక్వా ఓగే రిదుమ అగే రిదుమ బవ పత్తిన మీతమై జీవిత యథార్థన్ ఇవ గీత బవట పత్తునామ ఇవమ రమణీయై దుఃఖ ఉన్నత్ రసయక్ బవట పత్కరణ పురువా నమత్ రాత్రియక మే గీత మే వగీ సంగీత కండ ఏనకొట అపిటే అద్దకి మెక్క ఏకాత్మీయ వెన్న పులువాం.

ఇది కూడా మీ కిరిల్లి కదెల్ అహిమికరగత్ కిరిల్లి కురుల్లా అహిమికరగత్ కిరిల్లి దెన్ వెనకెని గావన తరలా వెన పుద్గలే గావన తరలా పివెను ఏ హుగిన్ యం సహనయక్ ఇల్లా సిరినవా దూ కేల అపిట హితెనో కూడు కెడి తెన తెనగే పొంచి కిరిల్లి తెన్ను ఉబలంగ సిటి రువక్ విలసను సిల్లి ఉరుమదవసములి ఒబ్బ తనికడ కురుల్ రజకి వెచ్చనని దెల్లి ఏట లగుం దిన్న సబంధ బీక దెల్లి మట పేను తుంగని పార్సవ ఇల్లా సిరిన్ ఇది మట మీ పేన మీ అప్పి కొచ్చర మీ గీత పొదు బావట పత్కరాన్ హెదవత్ మనిక మీ గీత ఎదుల తీన ఏం పౌద్గిలిగ ఏ పౌద్గిలిగ అప్పుడు ప్రకాశకరణ అయితే అక్నే మీ అద్దెకి మీ ఆకారం ఊనదిన నంద మాల్ని సులంక పొల్లి అగి కూడు ఎక్తర ఆకారి కడా పెట్టిన ఇట పస్సే అప్పి దన్నే ඇයට සේම් භූමියක් තිබුණද නැද්ද ඇය පිළිගන්න කෙනෙක් හිටියද නැද්ද ඒ කෙනෙක් අපි දන්නේ එපමණයි මණිගා.